జ్ఞాన గుర్ముఖ కమల వ్యక్షయ సమ్ ఆత్మ బ్రహ్మ పశాన హర్ హర్ కృపా తార ప్రభ జన నానక జప హర నామ తనాశ్రీ తనవంతి జానియ పాయి జ సత్